ప్రసన్నం ప్రసన్నం దేవ ప్రసన్నం ముడియాదై మూడియ సయ్యం ప్రసన్నం దేవ ప్రసన్నం ఎన్ వాళ్ళ எல்லாம் செய்யும் மகிமை மாட்சிமை நிறைந்தவரே மகிழ்வுடன் தொழுதிடுவோம் மகிமை மாட்சிமை நிறைந்தவரே மகிழ்வுடன் தொழுதிடுவோம் பரிசுத்த தேவனாம் இயேசுவை பணிந்தே தொழுகுவோம் பரிசுத்த தேவ